ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం ఫలితాల అనంతర ప్రక్రియలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాలు

0: లో పర్యటిస్తారు. ఈరోజు కర్ణాటకలోని బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించే ప్రపంచ స్థాయి వేడుకల్లో ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. ఆ తర్వాత కర్ణాటకలోని దావణగెరెలో ఉన్న యూనివర్సిటీ బీడీటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. రేపు పణజీలో జరిగే గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అలాగే గోవాలోని సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ కూడా సందర్శిస్తారు. ఆదివారం రోజు ఉపరాష్ట్రపతి కర్ణాటకలోని బెల్తంగళిలో సిరి ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభిస్తారు. అలాగే శ్రీక్షేత్ర ధర్మస్థల మంజునాథస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం కేరళను సందర్శించి కొట్టాయంలో దీపికా మలయాళ దినపత్రిక 140వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న న్యూఢిల్లీలో సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం ఫలితాల అనంతర ప్రక్రియలకు సంబంధించిన అంశాలపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను సకాలంలో పారదర్శకంగా విద్యార్థులకు అనుకూలమైన రీతిలో పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతా అంశమని పునరుద్ఘాటించారు. ఏవైనా లోపాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న సైప్రస్లో జరిగిన ఈయు విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొన్నారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన విధానపరమైన అంశాలపై, ముఖ్యంగా పశ్చిమాసియా, ఆ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు, భౌగోళిక రాజకీయ ప్రభావంపై ఈ చర్చలు ప్రధానంగా జరిగాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశం సందర్భంగా డాక్టర్ జయశంకర్ సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ బిన్ అబ్దుల్లా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రే సిబిహా, స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయల్తో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలు ఇతర యూరోపియన్ యూనియన్ మంత్రులతో ఆయన జరిపిన సంభాషణలు, ద్వైపాక్షిక సంబంధాలు, విస్తృత ప్రాంతీయ పరిణామాలపై పరస్పర దృక్పథాలను పంచుకోవడానికి మంచి అవకాశం కల్పించాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ఈ నిధులను అసోం, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించారు. దేశంలో ఏ పేదవారు పూరి గుడిసెల్లో నివసించకూడదనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటి వరకు 4.95 కోట్ల గృహాల లక్ష్యానికి గాను 3,91,00,000 ఇళ్లకు ఆమోదం లభించిందని, అందులో 3 కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు.
1: ప్రధానమంత్రిజీ కా సంకల్ప హై హర్ గరీబ్ కో పక్కా మకాన్ మిలే, పక్కా ఆవాస్ మిలే, ఔర్ ఉస్కే లియే 2016 సే హీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ కే మాధ్యమ సే హర్ ఆవాసహీన్ కో పక్కా మకాన్ ఉపలబ్ధ కరానే కా అభియాన్ చల్ రహా హై. గ్రామీణ క్షేత్ర మే హమ్నే 3,91,00,000 ఘరో కో మంజూరీ ది ఔర్ ఉన్మే సే 3,05,00,000 సే జ్యాదా పూరే హో గయే.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో గిరిజన సురక్ష మంచ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. గిరిజన సమాజం పట్ల వారికున్న అంకితభావం నిజంగా అభినందనీయమని మోదీ కొనియాడారు. గిరిజన తెగల అభివృద్ది, వారి సాధికారతకు సంబంధించిన వివిధ అంశాలపై ఈ సమావేశంలో అర్థవంతమైన చర్చలు జరిగాయని మోదీ చెప్పారు. మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ హ్లైంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్ను సందర్శిస్తున్నారు. యు మిన్ ఆంగ్తో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా రానుంది. మిన్ ఆంగ్ అధ్యక్షుడి హోదాలో భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా మ్యాన్మార్ అధ్యక్షులు 1 జూన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం

0: చేయడంపై వారు చర్చలు జరుపుతారు. యుమిన్ ఆంగ్ బోధగయ, ముంబై నగరాలను కూడా సందర్శిస్తారు. ఈరోజు నుండి వాయువ్య భారత్లోని పలు ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ అఖిల్ శ్రీవాత్సవ ఆకాశవాణితో మాట్లాడుతూ, రాబోయే 3 రోజుల్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న వడగాల్పుల తీవ్రత నుండి ప్రజలకు ఉపశమనం లభిస్తుందని తెలిపారు.
1: హీట్ వేవ్ కండిషన్ ఉత్తర పశ్చిమ భారత్, మధ్య భారత్ లగా హువా పూర్వీ భారత్ ఔర్ దక్షిణ పశ్చిమ భారత్ కు క్షేత్రం మే కంటిన్యూ చల్ రహీ థీ, ఉస్మే ఆజ్ కే బాద్ సే కమీ హోనే కి సంభావనా హై. థండర్ స్టార్మ్ యాక్టివిటీ కా ఎక్స్పెక్టేషన్ హై జో కి మోడరేట్ టు సీవియర్ కేటగిరీ కా హో సక్తా హై, ఔర్ నార్త్ వెస్ట్ ఇండియా, సెంట్రల్ ఇండియా ఔర్ జో పూర్వీ భారత్ హై ఉస్మే 28 సే 31 తారీఖ్ కే బీచ్ మే చేతావనీ జారీ కీ గయీ హై. అధికతమ తాపమాన్ మే భీ 6 సే 8 డిగ్రీ సెంటీగ్రేడ్ తక్ కి గిరావట్ హో సక్తీ హై ఔర్ హీట్ వేవ్ కండిషన్ సే రాహత్ మిల్నే కి పూర్వమాన్ జారీ కియా గయా హై.
0: అహ్మదాబాద్లో నిర్వహించే కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ క్రీడల సన్నాహాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సింఘ్వీతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ అమిత్ షా, దేశంలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాలను, అత్యాధునిక శిక్షణా సౌకర్యాలను ప్రభుత్వం విస్తరిస్తోందని పేర్కొన్నారు. అహ్మదాబాద్లో ప్రతిపాదించిన అంతర్జాతీయ క్రీడా పోటీలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా క్రీడా సౌకర్యాలను అభివృద్ది చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగానే క్రీడా మౌలిక సదుపాయాలు, దానికి సంబంధించిన ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షా సమావేశాలు నిర్వహించినట్టు వివరించారు. అహ్మదాబాద్ నగరం 2030 కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వనుండగా, 2036 ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ కోసం అధికారికంగా బిడ్ను దాఖలు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం నాడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో గుజరాత్ టైటాన్స్ ఓటమి చవిచూడగా, రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎలిమినేటర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించి క్వాలిఫయర్ 2కు చేరుకుంది. వియత్నాంలోని దానాంగ్లో జరిగిన 2026 U23 ఆసియా ఛాంపియన్షిప్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారతీయ రెజ్లర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ ఛాంపియన్షిప్లో పురుషుల ఫ్రీస్టైల్, మహిళల రెజ్లింగ్ జట్లు టీమ్ టైటిల్స్ గెలుచుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం, ఫలితాల అనంతర ప్రక్రియలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మ్యాన్మార్ అధ్యక్షులు యుమిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: தொடர்வது தமிழில் செய்தி அறிக்கை.
3: ஆகாஷ்வாணி செய்திகள் வாசிப்பவர் மிருதுளா. தலைப்புச் செய்திகள். பழங்குடியின பாதுகாப்பு மன்ற பிரதிநிதிகளுடனான சந்திப்பு ஆக்கப்பூர்வமாக இருந்தது என்று பிரதமர் திரு நரேந்திர மோடி குறிப்பிட்டுள்ளார். விளையாட்டுத் துறையை மேம்படுத்துவதற்கான நடவடிக்கைகள் தொடர்ந்து மேற்கொள்ளப்படும் என்று உள்துறை அமைச்சர் திரு அமித்ஷா தெரிவித்துள்ளார். பயங்கரவாத செயல்களுக்கு எதிராக உறுதியான முடிவுகளை எடுக்க உலக நாடுகள் முன்வர வேண்டும் என்று தேசிய பாதுகாப்பு ஆலோசகர் திரு அஜித் தோவல் வலியுறுத்தியுள்ளார். வடகிழக்கு மாநிலங்களின் பல்வேறு பகுதிகளில் இன்று கடும் வெப்ப அலை வீசக்கூடும் என்று வானிலை ஆய்வு மையம் தெரிவித்துள்ளது. ஆசிய தடகள சாம்பியன்ஷிப் போட்டியில் மகளிர் 100 மீட்டர் ஓட்டத்தில் இந்தியாவின் நிபம் வெண்கலப்பதக்கம் வென்றார். இனி விரிவான செய்திகள்.

శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండకు స్వాగతం. ఈనాటి మల్లెపూదండలో ఉసిరికాయల్లో ఔషధ గుణాలు, డాక్టర్ షహానా ముబీన్ గారి ప్రసంగం, ఇంకా పాటలు విందాం. ముందుగా కేఎన్ కాత్యాయని పాడిన భక్తిగీతం విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు ఉసిరికాయల్లో ఔషధ గుణాలు డాక్టర్ షహానా ముబీన్ గారి ప్రసంగం విందాం.
1: ఈరోజు మనము ఉసిరి మరియు వాటిలో ఉన్న పోషకాలు మరియు ఆరోగ్య లాభాల గురించి తెలుసుకుందాం. గత 5000 సంవత్సరాల నుండి ఉసిరిని భారతదేశంలో మరియు ఇతర దేశాలలో విరివిగాను మరియు అధికంగాను వాడుతున్నారు. వివిధ రకాలుగా ఆరోగ్యానికి ప్రయోజనాలను కలిగించే అద్భుతమైన ఆహారంగా దీన్ని పేర్కొనవచ్చును. భారత ఉన్నత జాతి పండు రకం యూఫోర్బియాస్ కుటుంబానికి చెందినది. ఈ పండు భారతదేశంలో దీన్ని పవిత్ర చెట్టుగా భావిస్తారు. పండ్లు అవి అంటారే కానీ ఇది పుల్లని రుచిగా ఇస్తుంది. ఇది అనేక వ్యాధులకు నివారణగా ఉపయోగిస్తారు. ఇది విస్తారంగా ఆయుర్వేద చికిత్సలో ఉపయోగిస్తారు. సాధారణంగా ఉసిరికాయలు తయారు చేసి ఊరగాయ చట్నీ, జామ్ మరియు మురబ్బాను మీ అమ్మ లేక అమ్మ చేతి వంటకాయను మీరు తిని ఉంటారు. అంతేకాదు ఈ ఉసిరికాయను కొన్ని హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్స్లో లేదా ఇతర హోమ్ రెడీమేడ్స్లో కూడా ఉపయోగించడాన్ని మీరు చూసి ఉంటారు. ఉసిరికాయను జ్యూస్ రూపంలో లేదా ఎండబెట్టి లేదా పౌడర్ రూపంలో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య మరియు సౌందర్య ప్రయోజనాలను పొందవచ్చును. ఉసిరిలో అద్భుతమైన విటమిన్ సి ఉంది. ఇది రోగ నిరోధక శక్తి, జీవక్రియ మరియు దగ్గు వంటి వైరల్ మరియు బ్యాక్టీరియా రుగ్మతులను నిరోధిస్తుంది. ఉన్నత జాతి పండు రకంలో విటమిన్ సి మరియు అనేక ఖనిజాలు, కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము, కెరోటిన్ మరియు విటమిన్ బి కాంప్లెక్స్లు ఉన్నాయి. ఆమ్లా కూడా ఒక శక్తివంతమైన ప్రత్యక్షకారిణిగా పనిచేస్తుంది. ఇది జుట్టు సంరక్షణ, జుట్టు పెరుగుదల మరియు జుట్టు రంగు నల్లగా తీసుకుని రావడానికి ఒక మంచి టానిక్ లాగా ఉపయోగపడుతుంది. ఇది జుట్టు మూలాలను బలపడుతూ రంగు ఇస్తుంది, వత్తుగా, పొడువుగా మరియు మెరుగునిస్తుంది. భారతదేశంలో ఆమ్లా ఆయిల్కు చాలా ప్రజాదరణ ఉంది. ఎందుకంటే జుట్టు రాలకుండా మరియు బట్టతల రాకుండా దోహదపడుతుంది. అలాగే కంటి చూపును మెరుగునిస్తుంది. రోజు ఆమ్లా జ్యూస్లో తేనె కలిపి త్రాగితే కంటి చూపు అభివృద్ధి చెందుతుంది. కంటి లోపం ఉద్రిక్తత తగ్గిస్తుంది. క్యాటరాక్ట్స్ రేచికటి తగ్గుతుంది. అలాగే కాల్షియం ఎముకలు, పళ్ళు మరియు గోళ్ళలో ఒక ముఖ్యమైన భాగం. ఆమ్లా జ్యూస్ తాగితే ఆస్టియోపోరోసిస్, ఆస్టియో ఆర్థరైటిస్ తగ్గుతుంది. జీవక్రియ కార్యాచరణకు ఆమ్లా ఎంతో దోహదపడుతుంది. ప్రోటీన్ కణజాల పెరుగుదల, కండరాల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. ఆమ్లా జ్యూస్లో అల్లం మరియు తేనె కలిపి తీసుకుని నచ్చో గొంతు సమస్యలు తగ్గుతాయి. అలాగే జలుబు కూడా తగ్గుతుంది. ఆమ్లాలోని ఖనిజాలు, విటమిన్లు కొన్ని ఋతు తిమ్మిరి చికిత్సకు ఉపయోగకరంగా ఉంటాయి. ముఖంలో ముడతలను మరియు సన్నని చారలను తగ్గిస్తుంది.

0: మీ చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతుంది. చిన్న వయసులోనే జుట్టు నరవడాన్ని తగ్గిస్తుంది, చుండ్రును నివారిస్తుంది. ఇది గ్యాస్ట్రైటిస్, అల్సర్, అసిడిటీని తగ్గిస్తుంది, ఫ్యాటీ లివర్ కూడా తగ్గిస్తుంది, డయాబెటీస్ను కూడా నియంత్రణలో ఉంచుతుంది. ఆమ్లాలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మూత్ర విసర్జన కార్యాచరణలో దోహదపడుతుంది. ఇది తరచుగా మరియు ఎక్కువ మోతాదులో మూత్ర విసర్జన పెంచుతుంది. మూత్ర విసర్జన ద్వారా మన శరీరంలోని మలినత, టాక్సిన్స్ ఎక్కువ మోతాదులో, అలాగే నీరు నిల్వలు, లవణాలు, యూరిక్ యాసిడ్ తగ్గిస్తుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంచడంలో, మూత్ర అంటువ్యాధులు నివారించడంలో సహాయపడుతుంది. తక్కువ క్యాలరీలు మరియు అధిక మొత్తంలో పోషక విలువలను కలిగి ఉంటుంది ఈ ఆమ్ల. 100 గ్రాముల ఉసిరి నుండి కేవలం 60 క్యాలరీలను మాత్రమే అందించబడతాయి. ఆమ్ల వచ్చేసి జీర్ణక్రియకు ఎంతో సహాయపడుతుంది. ఆమ్లలో పీచు పదార్థం అంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అందుకని మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది, అతిసారం అంటే డయేరియాని కూడా తగ్గిస్తుంది. ఈ ఉసిరిలోని ఫైబర్ గ్యాస్ట్రిక్ మరియు జీర్ణక్రియ రసాలను అంటే గ్యాస్ట్రిక్ జ్యూసెస్ను ఎక్కువగా సెక్రీట్ చేసి జీర్ణక్రియ సమర్థవంతంగా పనిచేసి పోషకాలు సమర్థమైన మార్గంలో శోషించబడతాయి మరియు మీరు తేలికగా మరియు ఆరోగ్యకరంగా భావిస్తారు. చేదుగా మరియు పుల్లని రుచి ఉండే ఉసిరిని తినటం వలన జీర్ణ వ్యవస్థలోని రెసెప్టార్లోని ఉత్తేజపరిచే జీర్ణక్రియ ఎంజైమ్స్ ఉత్పత్తిని పెంచుతుంది. పేగు కదలికలను మెరుగుపరచటమే కాకుండా జీర్ణక్రియ అవయవాలను శుభ్రపరుస్తుంది. అలాగే హృద్రోగ వ్యాధులను, ఆమ్ల గుండె కండరాలను శక్తివంతంగా చేసి గుండె అంతా సజావుగా పనిచేసి రక్త సరఫరా చేస్తుంది. అదనపు కొలెస్ట్రాల్ పెరగకుండా కాపాడుతుంది. అథిరోస్క్లీరోసిస్, నాళాలు మరియు ధమనులలో లేదా ప్లేక్ రాకుండా దోహదపడుతుంది. ఉసిరి కొవ్వు పదార్థాలను తగ్గించడంలో శక్తివంతంగా పనిచేస్తుంది. గుండె సంబంధిత వ్యాధులను కలగకుండా చేస్తుంది. శరీరంలోని రోగ నిరోధక శక్తి పెంచి తెల్ల రక్త కణాల గణన పెంచుతుంది. వివిధ రకాల వ్యాధి కారకాలతో పోరాడుతుంది. రోగ నిరోధక వ్యవస్థను పెంచి జలుబు మరియు దగ్గు వంటి సాధారణ జబ్బులను నయం చేస్తుంది. ఇది మంచి శీతలీకరణ. ఇది ఉదరంలో బర్నింగ్ సంచలనాన్ని గొప్ప ఉపశమనంగా అందిస్తుంది. రక్త విరేచనాలను అరికట్టిస్తుంది. అలాగే చర్మ సమస్యలు కలగటానికి కారణం కాలేయం సరిగా పనిచేయకపోవటం వలన అని చెప్పవచ్చు. రోజు ఉసిరి తినడం వలన ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కాలేయ విధులను మెరుగుపరుస్తాయి. ఫలితంగా చర్మ వ్యాధులు కలిగే అవకాశం తగ్గి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఆకలి కలిగేటట్లు చేస్తుంది ఈ ఉసిరికాయ. ఈ ఉసిరిలోని శరీరంలో ఫ్రీ రాడికల్స్ మొత్తం తగ్గించడం ద్వారా ఆరోగ్య సంబంధిత హైపర్ లిపిడేమియా నిరోధిస్తుంది. అలాగే ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉండి జలుబు, క్యాన్సర్ మరియు గుండె సంబంధిత వంటి సాధారణంగా సహజంగా కలిగే వ్యాధులను తగ్గిస్తుంది. విటమిన్ సి లోపం ఉన్నవారు దీన్ని తినటం వలన త్వరగా కోలుకునే అవకాశం ఉంది. అలాగే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ గుణం ఉసిరిలో పాలిఫీనాల్స్ కలిగి ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ వలన కలిగే ఆక్సిడేషన్ను నియంత్రించే శక్తి కలిగి ఉంటుంది. ఈ ఫ్రీ రాడికల్స్ శరీరంలో ఆక్సిడేషన్ చర్య జరిపి ప్రమాదానికి గురి చేస్తాయి. ఉసిరిలో పాలిఫీనాల్స్ ఉండటం వలన ఈ చర్యలను జరగకుండా అడ్డుపడుతుంది. నీటిలో లాలాజలం ఎక్కువగా ఊరేట్లు చూస్తుంది. నిల్వ ఉన్న జిగురు పదార్థాలను బయటికి పంపుతుంది. బరువు తగ్గడానికి మరియు యూరిక్ యాసిడ్ గౌట్తో బాధపడే వారికి ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. ప్రతిరోజు ఈ ఉసిరికాయను తినడం మానేయకండి.
1: ఇంతవరకు ఉసిరికాయల్లో ఔషధ గుణాలు డాక్టర్ షహానా ముబీన్ గారి ప్రసంగం విన్నాం.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించే మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమం ఈ ఆదివారం అనగా 31వ తేదీ ఉదయం 11 గంటలకు అన్ని ఆకాశవాణి

కేంద్రాలలో ప్రసారమవుతుంది. అనంతరం తమిళ అనువాదం తమిళనాడు పుదుచ్చేరిలలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలలో కొనసాగుతుంది. అదే రోజు రాత్రి 8 గంటలకు తమిళ అనువాదం పునఃప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు.

రేపు ఉదయం ఇదే 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో రసగుళికలు, ఆపాత మధురాలైన చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మధురం మధురం ఈ సమయం కార్యక్రమం ప్రసారమవుతుంది.

మన భారత ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ఈరోజు ఎన్పిఎస్ వాత్సల్య పథకం గురించిన కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఇది 18 సంవత్సరాలలోపు మైనర్ చిన్నారుల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా నియంత్రణలో చేపట్టిన పెన్షన్ కమ్ సేవింగ్స్ పథకం. దీని ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల పేరుపై చిన్నతనం నుంచే పెట్టుబడి పెట్టవచ్చు. సంవత్సరానికి కనీసం 1000 రూపాయల డిపాజిట్ చేయవలసి ఉంటుంది. గరిష్ట పరిమితి లేదు. 18 సంవత్సరాలు నిండని ఏ మైనర్ పిల్లలకైనా తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ ఖాతాను తెరవవచ్చు. 18 ఏళ్లు వచ్చే వరకు లాకిన్ పీరియడ్ కొనసాగుతుంది. పిల్లల ఉన్నత విద్య లేదా అత్యవసర వైద్య చికిత్సల కోసం 3 సంవత్సరాల లాకిన్ పీరియడ్ తర్వాత నిర్ణీత నిబంధనలకు లోబడి డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. మరిన్ని వివరాలను సంబంధిత ప్రభుత్వ వెబ్సైట్లో పొందగలరు. కార్యక్రమంలో చివరిగా మురళీధర్, రంజిత్, జయదేవ్ పాడిన సుద్దాల అశోక్ తేజ సాహిత్యం విందాం. సంగీతం మణిశర్మ, చిత్రం మధుమాసం.

0: நேர்கள் கேட்டு மகிழ்ந்தது 100.1 மெகாஹெர்ட்ஸ் எஃப்எம் கோல்டு வழங்கிய திரைகானம். மீண்டும் திரை இசை பாடல்கள் பிற்பகல் 2:30. தொடர்வது தெலுங்கு, அதனைத் தொடர்ந்து தமிழில் செய்திகள்.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని హరామీనాల క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈరోజు కర్ణాటకలోని బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించే ప్రపంచస్థాయి వేడుకల్లో ఉపరాష్టపతి పాల్గొంటారు. ఆ తర్వాత కర్ణాటకలోని దావణగెరెలో ఉన్న యూనివర్సిటీ బీడీటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. రేపు పణజీలో జరిగే గోవా రాష్ట అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అలాగే గోవాలోని సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీని కూడా సందర్శిస్తారు. ఆదివారం రోజు ఉపరాష్ట్రపతి కర్ణాటకలోని బెల్తంగడిలో సిరి ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభిస్తారు. అలాగే శ్రీక్షేత్ర ధర్మస్థల మంజునాథస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్ట్రపతి కేరళను సందర్శించి కొట్టాయంలో దీపిక మలయాళ దినపత్రిక 140వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న హరామీనాల క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ పర్యటనలో ఆయన బీఎస్ఎఫ్ చేసిన భద్రతా ఏర్పాట్లను సమీక్షించి బోర్డర్ అవుట్పోస్ట్ G7ను ప్రారంభించి బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత భుజ్లో సరిహద్దు సంబంధిత అంశాలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. 6 నెలల వ్యవధిలో అమిత్ షా కచ్ ప్రాంతంలో పర్యటించడం ఇది 2వసారి. గత ఏడాది నవంబర్లో బీఎస్ఎఫ్ జాతీయ స్థాయి ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొనేందుకు భుజ్ను సందర్శించారు. దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న కృత్రిమ జనాభా మార్పుల వెనుక ఉన్న కారణాలను కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ పరిశీలిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. నిన్న గాంధీనగర్లో 340 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన అనంతరం మాట్లాడుతూ అమిత్ షా కృత్రిమ జనాభా మార్పుల నివారణకు అవసరమైన చర్యలపై కమిటీ చర్చిస్తుందని, ఏదైనా నిర్దిష్ట చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని పరిశీలిస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నావలేకర్ నేతృత్వంలోని ఈ కమిటీ ఏడాదిలోపు తన నివేదిక సమర్పిస్తుందని తెలిపారు. దేశంలోని ప్రతి చొరబాటుదారుణ్ణి గుర్తించి దేశం నుండి బహిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
2: भाजपा बंगाल सरकार ने डिटेंशन सेंटर बनाए हैं, मगर हम सब लोग चाहते हैं कि जो घुसपैठ कर अवैध तरीके से आए हैं वो अपने आप जहां से आए हैं वहां वापिस चले जाए। अगर वो अपने आप चले जाते हैं तो बंगाल सरकार भी उन पर कोई केस नहीं करेगी, जाने के लिए उनकी सहायता भी करेगी।
1: సరిహద్దు కంచ నిర్మాణం పనుల కోసం 600 హెక్టార్ల భూమిని సరిహద్దు భద్రతా దళానికి అందజేసినందుకు పశ్చిమ

ముఖ్యమంత్రి సువేందు అధికారిని హోంమంత్రి అభినందించారు. మ్యాన్మార్ అధ్యకులు యుమిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్ను సందర్శిస్తున్నారు. యుమిన్ ఆంగ్తో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వస్తోంది. మింగాన్ అధ్యకుడి హోదాలో భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా మ్యాన్మార్ అధ్యకులు జూన్ 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమాపేశమవుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. యుమిన్ ఆంగ్ బోధ్గయ, ముంబై నగరాలను కూడా సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఘర్షణలు, అభద్రతా భావం, ప్రజల వలసలు, ఆహార కొరత వంటి కారణాలు ఈ వ్యాధిని అదుపు చేసే ప్రయత్నాలను మరింత క్లిష్టతరం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కాంగో రాజధాని కిన్షాసా విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం టెడ్రోస్ విలేకరులతో మాట్లాడుతూ, బాధితులు ఒంటరిగా లేరని, ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో వారికి మద్దతుగా WHO సిద్దంగా ఉందని, ఆయా ప్రాంతాల ప్రజలకు భరోసా ఇవ్వడానికే తాను ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. తూర్పు ఇటూరీ ప్రావిన్స్ రాజధాని బునియాలో WHO బృందాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని, తాము అక్కడి పరిస్థితిని అంచనా వేస్తామని తెలిపారు. కాంగో తూర్పు ప్రావిన్స్ లో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తుండటంతో ఇప్పటి వరకు 1000 కంటే ఎక్కువ అనుమానిత కేసులు, 238 అనుమానిత మరణాలు నమోదైనట్టు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఎబోలా వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నెల 17వ తేదీన అంతర్జాతీయ ఆందోళనకర ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించగా, ఆ తర్వాత ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ దీనిని ఖండాంతర ప్రజారోగ్య భద్రత అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. చౌదరి చరణ్ సింగ్ దార్శనికత కలిగిన నాయకుడని, రైతుల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని ఉపరాష్టపతి కొనియాడారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, చరణ్ సింగ్ పూర్తి జీవితం దేశంలోని రైతులు, కార్మికులు, గ్రామాల అభ్యున్నతికే అంకితమైందని చెప్పారు. హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, చరణ్ సింగ్ స్వాతంత్ర సమరం నుండి అత్యవసర పరిస్థితి కాలం వరకు ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతల పరిరక్షకుల దినోత్సవం సందర్భంగా యుఎన్ శాంతి భద్రతల పరిరక్షకులకు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నివాళులర్పించారు. ప్రపంచ శాంతి భద్రతలు కాపాడడంలో ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతల పరిరక్షణ మిషన్ల కింద పనిచేస్తున్న ధైర్యవంతులైన మహిళలు, పురుషుల అచంచలమైన నిబద్దతను ప్రశంసించారు. ప్రపంచంలోనే అత్యంత సవాల్తో కూడిన వాతావరణాల్లో కూడా వారి అంకిత భావం ఒక అర్థవంతమైన మార్పును తీసుకొస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాంతి కోసం పెట్టుబడి పెట్టండి అనే సందేశాన్ని మంత్రి మరోసారి పునరుద్ఘాటించారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యదువీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది. జూన్ నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో కురిసే నైరుతి రుతుపవనాల సీజన్లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈరోజు న్యూఢిల్లీలో 2026 రుతుపవనాల సీజన్కు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం రవిచంద్రన్, ఈ సీజన్లో ఈశాన్య భారతదేశంలో వర్షపాతం సాధారణంగా ఉండే అవకాశం ఉందని, అలాగే మధ్య దక్షిణ ద్వీపకల్పం, వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ ఉండవచ్చని

శ్రోతలకు నమస్కారం. మధురమైన ఈ సమయానికి స్వాగతం. మనసులలో ఎటువంటి అలజడులు లేని ఒక అనిర్వచనీయమైన భావనే మనశ్శాంతి. మనుషుల్లో ఈ భావనని మనశ్శాంతి అని సంబోధిస్తే సమాజం, రాష్ట్రం, దేశం, ప్రపంచం వీటన్నింటి దృక్కోణంలో ఈ అలజడి రహిత స్థితిని శాంతిగా భావిస్తాం. నేడు ప్రపంచంలోనూ మనుషుల్లోనూ కరువవుతున్న ఈ శాంతిని గురించి ముచ్చటించుకుంటూ మంచి పాటలను వినేద్దాం. ముందుగా నరేష్ అయ్యర్ పాడిన వనమాలి సాహిత్యం విందాం. సంగీతం హారిస్ జయరాజ్, చిత్రం ఆరెంజ్.

అకారణంగానో సకారణంగానో మనుషులకు తోటి మనుషులతో విరోధం ఏర్పడటం కద్దు. అయితే వీటిని క్షణికావేశాలుగా గుర్తించి అంతటితో వదిలిపెట్టకుండా రోజురోజుకు పెంచుకుంటూ పోతే ఈ విరోధాలే పగలై కక్ష సాధింపులుగా విశ్వరూపం దాల్చి విషవాయువులై ఎంతోమందిని బలి తీసుకుంటాయి. కులమతాల పేరుతో, ఆర్థిక సామాజిక అసమానతల పేరుతో మనుషులు తోటి మనుషులతో గొడవలు పెట్టుకోవడం, ఒకరినొకరు బాధించుకోవడంతోనే అశాంతి అధికమవుతోందన్నది వాస్తవం.

బొమ్మరిల్లు చిత్రానికి సాగర్ సుమంగళి పడిన సిరివెన్నెల సాహిత్యం విన్నాం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ప్రపంచమంతటా శాంతి పరిడవిలిన కాలం చాలా తక్కువ. అసలు లోకంలో శాంతి ఎందుకు కరువవుతోంది అంటే, పగ వృద్ధి పొందించు భ్రష్టులే కానీ అడగించు నేర్పరులు అవనిలో లేరు అని పల్నాటి వీరచరిత్రలో కవిసార్వభౌముడు శ్రీనాథుడు ఏనాడో కొండబద్దలు కొట్టాడు. అంతేకాదు, పోరు మంచిది కాదు భూమినెక్కడనో, పాడవును దేశంబు పగమించనేని అని హితవు పలికాడు కూడా. పగను పెంచుకోవడమే మనుషుల మధ్యనైనా దేశాల మధ్యనైనా విరోధానికి యుద్ధాలకు ప్రధాన కారణం. సరే, మరో పాట విన్నాక మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఆంటోనీ దాసన్ హేమచంద్ర పాడిన కృష్ణగాడి వీరప్రేమగాథ చిత్రం నుంచి పాట విందాం.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమం ఈ ఆదివారం అనగా 31వ తేదీ ఉదయం 11 గంటలకు అన్ని ఆకాశవాణి కేంద్రాలలో ప్రసారమవుతుంది. అనంతరం తమిళ అనువాదం తమిళనాడు పుదుచ్చేరిలలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలలో కొనసాగుతుంది. అదే రోజు రాత్రి 8 గంటలకు తమిళ అనువాదం పునః ప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు. FM గోల్డ్లో శాంతిని గురించిన విషయాలు ముచ్చటించుకుంటున్నాం కదా. అసలు నాగరికతలు మొదలైన నాటి నుంచే యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎంత అవసరమైనా సరే, ఎంత సమర్థనీయమైనా సరే, యుద్ధం నేరం కాదనుకోవడం మాత్రం తగదు అని ఓ ప్రఖ్యాత రచయిత చెప్పినట్లుగా, ఎలాంటి యుద్ధమైనా అది మానవాళి పట్ల నేరమే. ఈ భూమి మీద యుద్ధం జరగని చోటంటూ ఏదీ లేదు. రణరంగం కాని చోటు భూస్థలమంతా వెదకినా దొరకదు, గతమంతా తడిసే రక్తమున కాకుంటే కన్నీళ్లతో అన్నాడు శ్రీశ్రీ.

యుద్ధంలో గెలుపు సాధించగానే సరిపోదు, శాంతిని నెలకొల్పి దానిని కాపాడుకోవడం ముఖ్యం అన్నారు ప్రముఖ తత్వవేత్త అరిస్టాటిల్. ఇప్పటికే జరిగిన రెండు ప్రపంచ యుద్ధాలు మానవాళికి అనేక గుణపాఠాలు నేర్పాయి. రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక ఐక్యరాజ్య సమితి ఏర్పడి శాంతి స్థాపన కోసం అనేక చట్టాలు చేయబడ్డాయి. 1948 యుద్ధం తర్వాత కాల్పుల విరమణను పర్యవేక్షించడానికి ఐక్యరాజ్య సమితి సంధి పర్యవేక్షక సంస్థ మొట్టమొదటి ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక మిషన్గా ఏర్పాటైంది. సరే, మరో పాట వినేద్దాం. శంకర్ మహాదేవన్, శ్రేయా ఘోషల్ పాడిన పాట విందాం. సాహిత్యం సిరివెన్నెల, చిత్రం కొంచెం ఇష్టం కొంచెం కష్టం.

ఈ శాంతి పరిరక్షకులు యుద్ధాన్ని నివారించి శాంతియుత పురోగతిని సాధించడానికి సహాయపడతారు. సంఘర్షణ ప్రాంతాలలో అత్యంత ప్రమాదకర పరిస్థితులలో విధులు నిర్వర్తించడం వలన ఇప్పటి వరకు 4200 మందికి పైగా శాంతి పరిరక్షకులు అసువులు బాసినట్లు అంచనా. వీరందరి గౌరవార్థం ప్రతి సంవత్సరం మే 29వ తేదీ ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సవంగా నిర్వహింపబడుతోంది. సంఘర్షణ ప్రాంతాలలో శాంతిని నెలకొల్పడానికి కొనసాగించడానికి వీరు చేసిన అవిశ్రాంత కృషికి గుర్తింపుగా డాగ్ హ్యామర్ షోల్డ్ పథకం ప్రధానం చేయబడుతుంది.

భారత ప్రభుత్వ సంక్షేమ పథకాలలో స్మార్ట్ సిటీస్ మిషన్ పథకానికి సంబంధించిన కొన్ని వివరాలు తెలుసుకుందాం. పబ్లిక్ ట్రాన్స్పోర్టును మెరుగుపరచడం, సైకిల్ ట్రాక్లు, నడకదారుల ఏర్పాటు, 24 గంటల నీటి సరఫరా, మెరుగైన విద్యుత్, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి మెరుగైన జీవన ప్రమాణాలను పౌరులకు అందించడం, బలమైన మౌలిక సదుపాయాలు, డిజిటల్ టెక్నాలజీ ద్వారా నగరాలను సుస్థిరంగా మార్చడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. మరిన్ని వివరాలను ప్రభుత్వ సంబంధిత వెబ్సైట్లో పొందగలరు.

100.1 ఎఫ్ఎం గోల్డ్లో శాంతి పరిరక్షక దళాల గురించిన విశేషాలు తెలుసుకుంటున్నాం. ఈ శాంతి పరిరక్షక దళాలను ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు స్వచ్ఛంద ప్రాతిపదికన అందిస్తాయి. వీరంతా లేత నీలిరంగు దుస్తులు, హెల్మెట్లు ధరించడం వలన వీరిని బ్లూ బెరెట్లు లేక బ్లూ హెల్మెట్లు అని కూడా పిలుస్తారట. ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్లకు అత్యధిక సైనిక బలగాలను పంపే దేశాలలో మన భారతదేశం కూడా ఒకటి. 1948 నుంచి ప్రపంచవ్యాప్తంగా స్థాపించబడిన 71 ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్లలో ఇప్పటి వరకు దాదాపు 49 మిషన్లలో 2.5 లక్షల మందికి పైగా భారతీయులు సేవలందించారట. అంతేకాదు 2007 పూర్తిగా మహిళలతో కూడిన బృందాన్ని పంపిన తొలిదేశం కూడా మన భారతదేశమే.

శాంతి పరిరక్షక కార్యకలాపాలలో ప్రత్యేక శిక్షణను అందించడానికి భారత సైన్యం న్యూఢిల్లీలో సెంటర్ ఫర్ యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కేంద్రాన్ని స్థాపించింది. ఈ కేంద్రం ప్రతి సంవత్సరం 12,000 మందికి పైగా సైనికులకు శిక్షణ ఇస్తుంది. ఈ కేంద్రం కాబోయే శాంతి పరిరక్షకులు మరియు శిక్షకుల కోసం జాతీయ అంతర్జాతీయ కోర్సుల నుండి అనేక రకాల కార్యకలాపాలను చేపడుతోంది. ఐక్యరాజ్య సమితి మిషన్లలో భారత దళాల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు మన భారత సైన్యం అత్యాధునిక పరికరాలను వాహనాలను కూడా సిద్ధం చేసింది. మన దేశంలోనే తయారైన ఈ వాహనాలు కఠినమైన భూభాగ వాతావరణ పరిస్థితులలోని వైవిధ్యాలను విజయవంతంగా అధిగమిస్తున్నాయి. సరే, కార్యక్రమంలో ఇప్పుడు టిప్పు పాడిన పాట విందాం. సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం చంద్రబోస్, చిత్రం బన్నీ.

ఇవన్నీ దేశాల మధ్య జరిగే అవగాహన ఒప్పంద కార్యక్రమాలు. అయితే వీటికంటే ముందుగా మనుషుల మధ్య కలగవలసిన అవగాహన ముఖ్యమైంది. మనిషి నేరుగా ప్రపంచాన్ని మార్చలేకపోవచ్చు, కానీ తన కుటుంబాన్ని, తన చుట్టూ ఉన్న కొందరిని అయినా మార్చగలడు. ఈ మార్పు ప్రధానంగా కుటుంబం నుంచే మొదలవ్వాలి. మొదట ఇంట్లో చిన్నారులకు శాంతి, అహింస అంటే ఏమిటో వివరించి వారిని అహింసాయుత జీవితం వైపు తమతో పాటుగా నడిపించాలి పెద్దలు. ఒక మనిషి, ఒక కుటుంబం, ఒక వీధి, ఒక ఊరు, ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ అలజడులను జయించగలిగితేనే శాంతియుత సమాజం సాధ్యమవుతుంది.

శాంతి కావాలంటే ముందుగా త్యజించవలసింది కోపం, అసూయ, ద్వేషం వంటి దుర్గుణాలు. నిజానికి మనిషిలోని అలజడికి, శత్రుత్వానికి దారితీసేవి కూడా ఈ దుర్గుణాలే. వీటిని వదులుకుంటే శాంతి సాధ్యమే. చిన్ననాటి నుంచే ఈ దుర్గుణాలను వదిలించుకుని పోరు నష్టం, పొందు లాభం అని తెలుసుకుంటే ప్రపంచ శాంతి కపోతాలను ఎగురవేయవచ్చు. అయితే ఎగిరిన పావురం స్వేచ్ఛగా ఉండగలిగినప్పుడే దానికి సార్థకత. మరోచోట దాన్ని కబళించే హస్తాలు ఉండకూడదు మరి.

కార్యక్రమంలో చివరిగా విన్న ఈ పాట విజయప్రకాష్ కీర్తి సగాతియా బృందం పాడిన సిరివెన్నెల సాహిత్యం, సంగీతం చిరంతన్ భట్, చిత్రం కంచె. మరి విద్వేషం పాలించే దేశంగా, విధ్వంసం నిర్మించే సంఘంగా మనం మారకూడదంటే శాంతి అహింసలే మార్గంగా శాంతియుత సమాజం వైపు ముందడుగేద్దాం.